మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయుత్ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

0: గారె
1: జరపడ
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు ఎక్క చతుర నార అమ్మ చోడగనే.